0: ఇప్పుడు వినండి కళ్యాణి రాగంలో శ్యామశాస్త్రి కీర్తన హిమాద్రి సూతే రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి హిమాద్రి సూతే ఎన్ రాగ్ కళ్యాణి సెట్ రూపక్ తాళ్.

0: ఇప్పుడు వినండి వెంకటాచల నిలయం సింధుభైరవి రాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
1: Now listen to a composition of Purandaradasu, Venkata Chalanilayam, in Rag Sindhu Bhairavi, set to Aditaal.
2: Venkata

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వాస గోపీనాథరావు గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం పై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుధామయి సుధానిధే, అమృతవర్షిణి రాగం, రూపకతాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ వాస గోపీనాథరావు. He is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri P.V. Ramanamurthy. Shri Gopinath Rao continues his recital with a composition of Muthaiya Bhagavatar, Sudhamayi Sudhanidhe, in Rag Amrita Varshini, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి చక్కని రాజమార్గము కరహర ప్రియ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీ గోపీనాథరావు కంక్లూడ్స్ హిస్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి చక్కని రాజమార్గము ఎన్ రా కరహర ప్రియ సెట్ టు ఆదితాళ్.

0: कर्नाटक शास्त्रीय संगीत कार्यक्रम में मेरेवरकू श्री वासा गोपीनाथराव गात्र कचेरी विनारु वाद्य सहकारम वायलिन पै श्री बी एस नारायणन मृदंगम पै श्री पीवी रमणमूर्ति कार्यक्रम आकाशवाणी हैदराबाद केंद्र समर्पण మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ వాసా గోపీనాథరావు. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి రమణమూర్తి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you will be listening to Nadaswara Recital by Sri R. Sudhakar and Party, supported on Special Dolu by Sri K. Manohar.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ సుధాకర్ బృందం వారి నాదస్వర కచేరీ వింటారు. శ్రీ కె మనోహర్ స్పెషల్ డోలుపై సహకారం అందిస్తున్నారు.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి వరసిఖి వాహన ఇన్రాగ్ సుప్రదీపిక సెట్ టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వరసిఖి వాహన సుప్రదీపిక రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: You have just enjoyed Thyagaraja Kruthi, Sogasa Chooda Tharama, Indra Kannada Gaula, Settu Rupak Thal.
1: మీరు ఇంతవరకు సొగసు చూడ తరమ కన్నడ గోళ రాగం రూపక తాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన విన్నారు.
0: నౌ లిసన్ టు ఎ నారాయణ దీక్షితార్ కృతి నారాయణాయ నమో మాధవాయ ఇన్ రాగ్ మధ్యమరాళి సెట్టు ఖండచాపు తాళ్.
1: ఇప్పుడు నారాయణాయ నమో మాధవాయ మధ్యమ వరాళి రాగం ఖండచాపు తాళం నారాయణ దీక్షితార్ కృతి వింటారు.